0: కడలడు, ఒత్తట పంపిన ఓడడు, నరమారి కడలను కడుతుంది పోపే.
1: సదరమే, ఆరు పోతినం పేనెను మాజాదు.

తీరందమ్మా. దాయక పండ ఎన్న అన్నన మోకు మొడంకద బుద్ధి కడిమేర్దు పోతుండు. గుడి టిప్పున ఈర కిడికారొందుల్లరు అమ్మా. అన్నగ సంతాన భాగ్యంలో దైవ దేవరి మిత్తు నంబికెల్లా కొడుతూ ఇంబును కొడుతు ఆకలిని కాపాడుందు ఎన్న నత్తన సేవెను ఆ నంజీ కంటెల్ద విశ్వనాథన గుడిట్టు అర్పణే మన్పువే యాన్ పిత్.